సర్వమిదిత్సర్వగుం సర్వమిజ్జగజ్జగదిత్సర్వగుం సర్వమిజ్జగత్ ఇజ్జగజ్జగదిజ్జగదయక్ష్మమయక్ష్మం జగ

నః సర్వగుం సర్వన్నో నః సర్వమిదిత్ సర్వన్నో నః సర్వమితే సర్వమిదిత్ సర్వగుం సర్వమిజ్జగజ్జగదిత్ సర్వగుం సర్వమిజ్జగతే ఇజ్జగజ్జగదిదిజ్జగదయక్ష్మమయక్ష్మం.